మాగి గిట్టిగా రెండో రెండో కిలతే లోని బాణ్యో తుపా తుపా కాయో దింగే కె ఇండో హే మాకెన్నే పుసు దా సుదా కువే మువే జాటి తారి కే కాయో హిటో పర్మాశారాకా కాయో నిలాయ్ కాసే దేశాయే